0: ఉదయనో ఏరే రే రే కట్టి వచ్చేరా
1: మనసాను మూడు ఉదయం
0: ఒకేనే
1: ఏరే నా ఏరే నా చెర కొట్టుపోయినా చూడమిన్నడు
0: ఇంకే వాడు ముట్టు